0: Pacific Music లో రేడియో వనవాటు
1: ఐ కిక్ ఇట్ అమరే
0: హమ్ నా సల్వరా ఫర్ కింగ్డమ్ విత్ తంగా
1: ఫీలింగ్
0: ఆఫ్ పీట్ ఫర్ సల్వన్ ఐలండ్స్